0: తెలుగువాణి శ్రోతలకి నమస్కారం శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖం బహుళపక్ష పాడ్యమి శనివారం మే 2వ తారీఖు 2026వ సంవత్సరం మీ అందరికీ ఈనాటి ఈ తెలుగువాణి కార్యక్రమాన్ని అందిస్తోంది పుణ్యపాతురి
1: మృదుల సూర్యదేవరా
0: అందరూ పొద్దునే లేచి రేడియోని ఆన్ చేశారని అనుకుందాము ఈనాటి మన ఈ కార్యక్రమంలో ముందుగా మనం భక్తిరంజనిలో పాట ప్రతిరోజు పండుగ అనే ఒక ముఖ్య కార్యక్రమం ఈరోజు విని ఆనందించబోతున్నాం మనం అయితే కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ముందుగా మనం ఒక భక్తి పాట విందామా

ఈనాటి మన తెలుగువాణి కార్యక్రమంలో మనం మన ముఖ్య కార్యక్రమంగా ప్రతిరోజు పండుగ అనే కార్యక్రమాన్ని ఇవాళ మనం అందించబోతున్నాం మృదుల. అయితే ముందుగా మనం మనకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్న కుంభారి రావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కుంభారి రావు గారి మనుమడు రాఘవ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను కూడా తెలియజేస్తున్నాము. రాఘవ్, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు శతమానం భవతి. అయితే మనిషి జీవితంలో పుట్టినరోజు అనేది చాలా పెద్ద పండుగ కాబట్టి ఇది మన ప్రతిరోజు పండుగలో ఒక భాగం కాబట్టి మనం రాఘవ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాఘవ్కి ఒక మంచి పాట

0: ఈ పాట విన్నప్పుడల్లా నిజంగా మనసుకి గుండెకి కళ్ళకి అన్నిటికీ పండగ వస్తుంది. అయితే మనం రాఘవ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పాటను ప్లే చేసాం కదా, ఇందులో అన్ని చోట్ల అయ్యి అంటే ఆనందం, అయ్యి అంటే సంతోషం అని ఉన్న దగ్గర ఇవాళ కుమారి రావు గారి మనవడు కాబట్టి రాఘవ్ అన్ని చోట్ల మనం దాన్ని తాతయ్య అంటే సంతోషం, తాతయ్య అంటే ఆనందం అని లిరిక్స్ని మారుద్దాం కాస్త. మరొకసారి రాఘవ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈనాటి తెలుగు కార్యక్రమాన్ని, తెలుగువాణి కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నాము రేడియో 2000 98.5 FM అలవరసలపై. ఇంకా మరి మనం ఈనాటి ముఖ్య కార్యక్రమం ప్రతిరోజు పండుగలోకి వెళ్ళిపోదాము. అయితే ఇవాళ ఏమనుకున్నామంటే పండగ అంటే ఉగాది, సంక్రాంతి, దీపావళి ఇలా కాకుండా మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు జీవితంలో చేసుకునే కొన్ని ముఖ్య సందర్భాలు అంటే మైల్ స్టోన్స్ అంటాం కదా, అలాంటివన్నీ కూడా పండగలే కదా. నిన్న మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాం కదా మృదుల, అసలు పండగ అంటే ఏంటి అంటే సెలబ్రేషన్. పండగ అంటే మనం చాలా సంతోషంగా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకునే ఆ క్షణాన్ని, ఆ ఆనందాన్ని మనం పండగ అంటాం. అంతే కదా, నీ గుండె ఉప్పొంగిపోతున్నప్పుడు, నీ మనసు పైకి తేలిపోతున్నట్టు ఉన్నప్పుడు ఉన్న ఆ క్షణమే పండుగ. కాబట్టి అలాంటి క్షణాలు జీవితంలో చాలా వస్తూ ఉంటాయి, అవన్నీ పండుగలే మనకి. అందుకనే ప్రతిరోజు పండుగ అని అనుకున్నాం మనం. అయితే నాకు అనిపిస్తుంది మనం దాన్ని చాలా పెద్దగా చూడడం, పండుగ అంటే ఎప్పుడో నెలకో రెండు నెలలకో మూడు నెలలకో ఒకసారి వచ్చేదని అనుకుంటాం కదా. కానీ ఆలోచిస్తే మనం పీల్చుకునే గాలి అద్భుతం. ఆ పని చేయకపోతే ఏమవుతుంది, మనం అయిపోయాం లేము ఇక్కడ. అలాగే ప్రతిరోజు మర్నాడు పొద్దున్నే లేచి మళ్ళీ సూర్యోదయాన్ని చూడడం అద్భుతం, ఎందుకంటే చాలామంది చూడట్లేదు. మనకు మాత్రం ఆ అవకాశం, అదృష్టం దక్కాయంటే ప్రతిరోజు పొద్దున్న చేసుకోవాల్సింది కూడా మనం పండగే. అలాగే ఇప్పుడు సంక్రాంతి, ఉగాది ఇలాంటివన్నీ ఏంటంటే ప్రకృతిలో వచ్చే మార్పులతో పాటుగా మనిషి కూడా, తన ప్రకృతి మనిషి అన్నీ కలిసి ఉంటారు, ఎప్పుడూ మమేకమై ఉంటారు కాబట్టి ఆ మార్పుల్ని సెలబ్రేట్ చేసుకోవడం పండుగ. ఇవన్నీ పండుగలే. కానీ మనం ఈ పరిగెత్తి జీవితంలో ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో పట్టుకోవాలని పరుగులో పడిపోయి మనం అవన్నీ మర్చిపోతున్నామేమో, వాటిని ఆగి తడిమి చూసుకోవట్లేదేమో మనం అని అనిపిస్తుంది నాకు. అందుకనే ఇవాళ వాటిని అన్నింటినీ ఒకసారి తలుచుకుని ఇది ఇంతకంటే సాధించడానికి ఏముంది, ఇంతకంటే సాధించడానికి ఇంకా అవసరమా అని అనిపించేలాంటి క్షణాలు జీవితంలో ఎన్నో ఉంటాయి. వాటిని అన్నిటినీ ఒక్కసారి నెమరు వేసుకుని, ఒక్కసారి మళ్ళీ ప్రేమతో తడిమి చూసుకుని ఇచ్చేయడమే ఇవాళ మన ప్రతిరోజు పండుగ కార్యక్రమం. అయితే ఇవాళ మనకి ఈ వారం ప్రశ్నగా ఏమడుగుదాం అనుకున్నాము మన శ్రోతల్ని అంటే, మీ జీవితంలో అలాంటి ఒక అద్భుతమైన క్షణం, అంటే ఇంకా దీని తర్వాత ఇంకేమీ అవసరం లేదు, దీని తర్వాత ఇంకా నాకు ఇంకా కావాలి అనిపించేది ఏమీ లేదు అని అనిపించే క్షణం, అది పండుగ. అలాంటి పండుగలు ఎన్నో ఉంటాయి జీవితంలో. అలాంటిది ఏదన్నా ఒక్క పండుగని, ఆ ఒక్క మధుర క్షణాన్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 04336746 94. ఫోన్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తాను, 04336746 94. అయితే ఇందులో భాగంగా మృదుల, మనిషి భూమి మీద పడి కళ్ళు తెరిచిన క్షణం అమ్మకి పండుగ, పుట్టిన బిడ్డకి పండుగ. అంటే అప్పుడు తెలియదు కానీ మనందరికీ, కానీ అది కదా న్యూ బిగినింగ్స్ అయితే పండగే కదా. మరి నువ్వేమనుకుంటున్నావు?
1: మీరంటుంటే అనిపిస్తుంది కదా, ఆ సెలబ్రేషన్ ఆఫ్ మైల్ స్టోన్స్ అన్నారు చూసారా, అది కొంచెం అంటే ఏదైనా సాధిస్తేనే పండగలాగా, సాధిస్తేనే అది సెలబ్రేషన్ లాగా అనుకుంటాం. కానీ మీరు అన్నట్టు ప్రొద్దున లేచి నిజంగా బెడ్ మీద కూర్చుని ఆకాశాన్ని చూడగలిగితే అసలు అది ఎంత బ్లెస్సింగ్, ఎంత పండగ అనేది అనిపిస్తుంది కదా. అయితే దీంట్లో ప్రతిదానికి పండగ చేసుకోవడం అంటే అసలు మరి ఇంకా ఏంటి అంటే దేనికి అదే ఉంటాయి. ఏ ప్రతిరోజు నువ్వు పండగలా చూడగలిగితే ప్రతి క్షణం నీకు ఇంకా ఎక్కువ పండగలు ఎక్కువ మళ్ళీ మళ్ళీ పండగ అంటున్నాను కానీ పుణ్యం ఇక్కడ సెలబ్రేషన్ అంటే పండగ అనే అర్థమే
0: అంతే కదా. నిన్న మనం అసలు ఏంటి పండగ సెలబ్రేషన్కి ఖచ్చితమైన తెలుగు అర్థం ఏంటి అని చూస్తే మనం ఉత్సవం పండుగ సెలబ్రేషన్ అంటే కాబట్టి ప్రతి క్షణం. ఇంకొకటి ఏంటంటే మనం నువ్వు ఇందాక ఒక మంచి మాట అన్నావు ఏంటంటే మనం ఏదో సాధిస్తేనే దాన్ని పండుగ చేసుకోవాలా అని అన్నావు కదా. చూడు ఇప్పుడు సరే నాకు వద్దు రోజు పీల్చుకుంటున్నాను ఈ ఊపిరి బాగా బరువు అయిపోతుంది నాకు చిచ్చి వద్దు కొంచెం బ్రేక్ కావాలి అని అనుకుని ఆపేస్తే ఎలా ఉంటుంది మన చేతుల్లో ఉందా లేదు కదా. మన చేతుల్లో లేకపోయినా ఆ ఆ పనిని మనం అంత ఎఫిషియెంట్గా చేయగలగడం పండగ. తీసుకోవడం అయినా అంతే ఆపేయడం అయినా అంతే. అట్లాగే జీవితంలో ప్రతిదీ కూడాను అన్నిటి మీద మనిషి దీని మీద నా నియంత్రత్వం ఉంది నా కంట్రోల్ ఉంది అని అనుకుంటాడు. కానీ దేని మీద ఉందో దేని మీద లేదో ఆగి ఆచితూచి తెలుసుకునే ఆ పని మనం ఎవరైనా చేయట్లేదు. మన కంట్రోల్ దేని మీద లేదు కేవలం మన మనసు మీద మాత్రమే ఉంది. కరెక్ట్ మంచి మాటది మనం నిమిత్త మాత్రం. అయితే ఈ విషయం మనకు గుర్తుండదు ఎప్పుడునో కాబట్టి అన్నీ నేనే అంతా నేనే అని అన్నారు అని అనుకుంటాము. అలాంటప్పుడే అహం బ్రహ్మాస్మి అని గుర్తు చేసుకుని ఒకసారి కొంచెం ముందుకెళ్ళడం మంచిది అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అయితే మనం ఈ ప్రతిరోజు పండుగ దాంట్లోకి వస్తే కనుక మళ్ళీ మనిషి పుట్టిన దగ్గర నుంచి మొట్టమొదటి పండుగ కళ్ళు తెరిచి ఏంటిది చీకటి లేదు ఇప్పుడు వెలుతురులోకి వచ్చాను అని భయపడి కెవ్వున కేకేస్తే అప్పుడు అమ్మ ఏం పర్వాలేదు నువ్వు నా దగ్గరే ఉన్నావని చెప్పి ఊరుకోబెట్టి అరే నాన్న బుజ్జి వచ్చావు నువ్వు మాకు పండగ వచ్చింది అని చెప్తుంది కదా అమ్మ. అక్కడి నుంచి మొదలయ్యే ఈ ప్రయాణంలో ఎన్నో మజిలీలు ఎన్నో పండుగలు ఎన్నో ఉత్సవాలు ఎంతో సంతోషం ఎంతో ఆనందం. కానీ ఈ మధ్యలోనే మళ్ళీ మనకి అంటే ఒకే విషయాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. నువ్వు చెప్తూ ఉంటావు కథ నాకు అది చాలా హత్తుకుంటుందన్నమాట. కృష్ణుడు ధర్మరాజుని బయటకు పంపించి ప్రపంచం ఎలా ఉందో చూసిరా అని చెప్పి దుర్యోధనుడిని కూడా పంపించాడు. పంపిస్తే దుర్యోధనుడేమో తిరిగి వచ్చి బావా అసలు ఒక్కళ్ళు కూడా సరిగ్గా లేరు అందరూ బాగా చిరాగ్గా ఉన్నారని చెప్పాడంట. ధర్మరాజు ఏమో వచ్చి బావా అందరూ ఎంత మంచివాళ్ళు ప్రపంచం ఎంత బాగుంది అని చెప్పాడంట. అంటే ఏదైనా కానీ చూసే కళ్ళల్లో అనుభవించే మనసులో ఉంది అని అనిపిస్తుంది. అలాంటప్పుడు పండగైనా పబ్బం అయినా ఏదైనా కూడా మనం అనుకోవడంలో ఉంటుంది. అయితే మనం మళ్ళీ పుట్టగానే చేసుకునే పండగ ఏంటి మృదుల?
1: పుట్టగానే అంటే పుట్టిన తర్వాత నుంచి అంటే ఇంకా పండగ అని మీరు మొదలుపెట్టారు అంటే మనకు అసలు ముఖ్యంగా మన తెలుగు సంప్రదాయంలో కానీ మన పద్ధతుల్లో కానీ అసలు ప్రతిదీ మనం పండగే అని చెప్తున్నాం కానీ ఇవాళ ఏదో కొత్తగా చెప్తున్నట్టు చెప్తున్నాం కానీ కానీ ప్రతిదీ పండగే అని చెప్పడానికి
0: దానికి ఒక పేరు పెట్టి ఇలాగా అని అనుకుంటే కానీ లేకపోతే నిజంగానే ఒక పాపో బాబో పుట్టాక వాళ్ళకి సంవత్సరం వచ్చే వరకు నిజంగా ప్రతిరోజు పండుగ. ఎలా అంటే 21 రోజులకి ఉయ్యాల్లో వేయడం బారసాలు చేయడం నామకరణం ఆ తర్వాత ఇంకా ఇవన్నీ నువ్వు చెప్పావు నిన్న అవన్నీ ఏంటి?
1: బోర్లా పడితే బొబ్బట్లు నవ్వితే నువ్వులుండలు కూర్చుంటే కాజాలు అడుగులు వేస్తే అరిసెలు ఇంకా ఇంకా ఉన్నాయి పుణ్య
0: అవును ఇంకా ఉన్నాయి. ఊ కొడితే ఉండాళ్ళట పాకితే పూతరేకులు చేస్తారట గడప దాటితే గారెలు చిలక పలుకులకు పంచదార చిలకలు ఇన్ని ఇన్ని జరుగుతాయి. మళ్ళీ మొదటి పుట్టినరోజు వచ్చేటప్పటికి వీటిని అన్నిటినీ కల్మినేట్ చేసి ఏ మా సంవత్సరం ఇప్పుడు ఇవన్నీ మనం ముందు నుంచి పెట్టుకున్న పద్ధతులు జరుగుతున్నాయి చేస్తారు కానీ ఇప్పుడు కొత్త కాంటెంపరరీగా అంటే ఈ కాలమాన పరిస్థితులకు ఏంటంటే ప్రతి నెల నువ్వు సోషల్ మీడియా అలా చూస్తే గనక ఫస్ట్ మంత్ బర్త్డే సెకండ్ మంత్ బర్త్డే అని చెప్పి చేసి దానికి కూడా థీమ్స్ పెట్టి అది కూడా పెద్ద సంబరం ప్రతి నెల ఆ రోజున పుట్టినరోజు చేసి చేయడం సంబరం
1: మీరు అన్నట్టు కాలమాన పరిస్థితులను బట్టి సెలబ్రేషన్ ఆర్ పండగ అనేది మారుతుందేమో కానీ పండగ చేసుకోవడం మాత్రం ఏదో ఒక రకంగా
0: పండగ చేసుకోవడం మాత్రం కామన్ ఇక్కడ పండగ ఇప్పుడు ఇంత పండగగా మాట్లాడుకున్నాక ఒక మంచి పాట వినాల్సిందే ఖచ్చితంగా

0: ఒరే లేవరా
1: క్రకంగా
2: పండగ చేసుకోవడం మాత్రం కామన్ ఇక్కడ పండగ ఇప్పుడు ఇంత పండగగా మాట్లాడుకున్నాక ఒక మంచి పాట వినాల్సిందే ఖచ్చితంగా

0: ఎంత నిజం కదా మనకి జ్ఞాపకాలు అనుభవాలు సంతోషమైన క్షణాలు అంటే అవన్నీ మన ఊళ్ళోనే ఉన్నాయి ఆ ఊరు ఎక్కడ ఉంది అంటే మన మనసులో ఉంది మనతోనే ఉంది కదా
1: మీరు అన్నట్టు ఇప్పుడు ఒక పక్కన పండగ చేసుకోవడం గురించి అంటే సెలబ్రేషన్ లైఫ్ ఇస్ అ సెలబ్రేషన్ లాగా పండగ చేసుకోవడం గురించి మాట్లాడుతున్నాం ఇంకొక పక్కనేమో గుర్తులు మెమరీస్ జ్ఞాపకాలు ఈ ఈ పండగలన్నీ జ్ఞాపకాలుగా అలా ఉండిపోతాయి అంటే ఇప్పుడు ఏదన్నా మాట్లాడుతున్నాం ఇప్పుడు మీకు మీరు చేసుకున్న పండగ ఏంటి అని అన్నప్పుడు మనం ఆ పండగ గురించి మాట్లాడాలంటే మన ట్రిప్ డౌన్ ద మెమరీ లేన్లాగా ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళాలి అంటే ఇదంతా ఒక సర్కిల్ లాగా
0: జీవితంలో మనం చేసిన ప్రయాణం అందులో ముందుకు వెళ్ళడం ప్రగతి పురోగతి వెనక్కి వెళ్ళడం జ్ఞాపకం
1: అయితే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి మనం అంటున్నట్టు మీకు పండగ అనిపించిన క్షణాన్ని మీరు చెప్తారా పుణ్య
0: ఇందాక మనం అనుకున్నాం కదా మృదుల పండగ అంటే అసలు ఇంకా ఈ ఈ సంతోషంతో ఉప్పొంగిపోయి మనం ఇంకా అప్పుడు ఆ నిమిషంలో ఏ బాధ ఏ కష్టం ఏంటి అసలు నొప్పి ఇలాంటివి ఏమీ గుర్తు రాకుండా ఇంకేమీ గుర్తురాదు ఆ నిమిషంలో అలాంటి క్షణాన్ని మనం పండగ అనుకుంటున్నాం ఇప్పుడు అయితే ఈ ప్రయాణంలో బాగా వెనక్కి వెళ్ళి నాకు ఊహ తెలిసినాక మొట్టమొదటిసారి అలాంటి క్షణం ఏది నా జీవితంలో అనుకుంటే కనుక నేను చిన్నప్పటి నుంచి కూడా డ్యాన్సు అలాంటివన్నీ బాగా చేసేదాన్ని అనమాట స్టేజుల మీద

0: అయితే బాలభవన్ అని ఉండేది మాకు విజయవాడలో అదేంటంటే పిల్లల ప్లాట్ఫామ్ అన్నమాట అక్కడ లలిత కళలు సంగీతం ఇవన్నీ నేర్పించేవాళ్ళు అయితే ఒకసారి అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ కుముద్బెన్ జోషి గారు అన్నమాట కుముద్బెన్ జోషి అంటే అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ బెంగాలీ చీరకట్టు బాబ్డ్ హెయిర్ ఆవిడ కుముద్బెన్ జోషి అంటే అయితే ఒకసారి జరిగిన ఒక ఒక సెలబ్రేషన్ అది ఏదన్న గుర్తులేదు కానీ అప్పుడు మేమందరం ఆవిడ వస్తున్నారని ఆవిడకి చాలా డ్యాన్స్లు పాటలు అన్నీ ప్రదర్శించి చూపించామన్నమాట అయితే అంతా అయిపోయినాక ఆవిడ స్పీచ్లో నా గురించి స్పెషల్ మెన్షన్ చేశారనమాట అసలు ఈ పిల్ల ఎవరో కానీ చాలా బాగా చేసింది ఈ పిల్ల మంచి టపాకాయలా ఉంది అని చెప్పి చెప్పారనమాట ఆవిడ చెప్తే ఏంటి నా గురించి అలా చెప్పారా గవర్నర్ గారు ఆ మాట చెప్పారా నా గురించి అని చెప్పి చాలా సంతోషపడిపోయాను అనమాట ఆ రోజు అదే మొట్టమొదటి క్షణం అంటే ఆ ఫీలింగ్ని మనం ఇలా అన్నారు ఇది అయిపోయిందని కాకుండా దాన్ని కొన్నాళ్ళు క్యారీ చేస్తాం కదా దాన్ని అలా క్యారీ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి ఆ తర్వాత మర్నాడు స్కూలుకి తీసుకెళ్ళి ఆ తర్వాత నా ఫ్రెండ్స్ దగ్గరికి తీసుకెళ్ళి అలా ఆ హైలో ఒక రెండు మూడు రోజులు ఉన్నానమాట ఇలా చెప్పారు తెలుసా నా గురించి ఇలా చెప్పారు తెలుసా నా గురించి అని ఆ నిమిషంలో నేనేం తెలుసుకున్నానంటే మనకి అది చేసినప్పుడు అంటే నాకు అది చేసినప్పుడు సంతోషం అది ఎంజాయ్ చేసి చేయడం అదంతా ఒకటైతే మనం పెట్టిన ఎఫర్ట్ని కానీ వారు మనలో చూసింది ఏదైనా కానీ మనకి ఎదుటి వాళ్ళు దాని గురించి ఒక మంచి మాట మాట్లాడితే ఒక ఎంకరేజింగ్ మాట మాట్లాడితే ఇలా ఉంటుందా అని అనిపించిందన్నమాట అలాగే ఇప్పుడు జీవితంలో కొంత ప్రయాణం చేశాక అంటే కొంత ఎదిగాక ఇప్పుడేంటంటే మనకు అలా మనకి మనం చప్పట్లు కొట్టుకోగలిగే స్థితిలో స్థాయిలో మనం ఉండాలి ప్రతిదీ బయట నుంచి రావక్కర్లేదు అని కూడా అర్థమైందన్నమాట ఇది కూడా నాకు పండగగానే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి మనకి అదే అంటారు కదా ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అవసరం లేదు అది ఎప్పుడైతే అవసరం లేదు అని అనిపిస్తుందో అప్పుడు మనకు అసలు సంఖ్యలు అనేవి లేవు మనం చక్కగా రెక్కలు కట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళి రావచ్చు అని అనిపిస్తుంది నాకు
1: కానీ మీరు అన్నట్టు మీరు మీ మొట్టమొదటి అలాంటి క్షణంకి పండగ లాంటి క్షణంకి వెళ్ళారు కదా కానీ అప్పటికీ ఇప్పటికీ మనలో జరిగిన మార్పు అండ్ మీరు అన్నట్టు అర్థం చేసుకునే విధానం కానీ చూసే విధానం కానీ ఎంత మారి ఉంటాయి కదా అప్పుడు ఇంకొకటి కూడా పుణ్య అప్పుడు పండగలా అనిపించింది ఇప్పుడు మామూలుగా
0: ఇది ఇది ఇది కరెక్ట్ మృదుల ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు దాని గురించే చెప్పాను కదా నేను అప్పుడు నేను అప్పుడు నాకు 10 ఏళ్ళు ఇంకా అంతకంటే తక్కువే ఉంటాయేమో అప్పుడు అది పండగలా అనిపించింది ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటే అది అది మంచి క్షణం కానీ చెప్పాను కదా మనం ఏదన్నా ఒక మంచి పని చేసామా చేయలేదా ఆర్ నువ్వేంటి అని చెప్పడానికి నీకు బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ దండగ అది పండగ కాదు అంటే అది పండగ కారణం కావాల్సిన అవసరం లేదు అని చెప్పి అర్థమైంది దాన్నే అంట దాన్నే కదా మనం గ్రోత్ అంటాం ఆర్ పెరగడం ఎదగడం ఎదిగితే ఒదగడం ఇక్కడ ఇంకో మాట చెప్పాలనిపించింది నాకు మనకి ఎదిగితే ఒదిగి ఉండడం కనుక రాకపోతే మనం పెళ్ళుగా మారిపోయి విరిగిపోతాం ఒదగడం వస్తేనే అంటే మనం జీవితంలో ప్రయాణం చేస్తున్న కొద్దీ ఆ ఫ్లెక్సిబిలిటీ ఎజిలిటీ అంతే కదా అంటే మార్పును స్వీకరించే మనస్థితి మనం ఎప్పుడు దాంతో పోరాటం చేస్తాం ఎందుకు ఇది ఎందుకు ఇలాగా ఇప్పుడు ఇలా బాగుంది కదా ఇలాగే ఉండాలి కదా అని చెప్పి అలా కాకుండా ఎప్పుడైతే మనం దాన్ని రెండు చేతుల్ని ఇలా తెరిచి మార్పుని గట్టిగా కౌగులించుకుని ఓ ముద్దు కూడా పెట్టగలుగుతాము అప్పుడు అది ప్రగతి పురోగతి
1: ప్రగతి పురోగతి పండగ
0: పండగ
1: అయితే ఇప్పుడు మనకి
0: మనం ఒకసారి మళ్ళీ మన తెలుగువాణి శ్రోతలకి గుర్తు చేద్దాము మనకి ఈ వారం ప్రశ్న ఏమీ లేదు కానీ మనం మన శ్రోతల్ని ఏమడుగుతున్నామంటే మీ జీవితంలో ఒక అద్భుతమైన మధుర క్షణం పండగలా అనిపించిన క్షణం ఏంటో మాతో పంచుకోండి అని అడుగుతున్నాము మీరు కాల్ చేయవలసిన నెంబర్ 04333 6747-4694. ఈనాటి తెలుగు వాణి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు రేడియో 2000 98.5 FM అలవర్సల్పై.
2: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at 4 convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Centre is a proud sponsor of Telugu Vani on 2000 FM.
3: Wins Taxation Services అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్, నెగటివ్ గేరింగ్, ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02-9893-7877 లేదా 04-13-362-7979 సంప్రదించండి. Wins Taxation Office is in George Street, Parramatta. You do your business and we do your business. Wins Taxation is a proud sponsor of Telugu Vani on Radio 2000 FM 98.5.

0: ఇంకొకటి ఏంటంటే మనం ఈ పండగ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక విషయం నాకు స్ఫురించిందనమాట. మనం చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాము, ఎంత అంటే అంటారు కదా స్ప్రింగ్ ఇన్ ఎవ్రీ స్టెప్లా ఉండేవాళ్ళం కదా, పరిగెత్తడం, ఆడుకోవడం, ఎంజాయ్ చేయడం. పెరిగే కొద్దీ ఆ బరువు పెరుగుతుంది మనిషి మీద, అది బాధ్యత తెచ్చే బరువు, బరువు వల్ల వచ్చే బాధ్యత అవి పెరిగి మనం నవ్వు, ఆనందం, సంతోషం ఇవన్నీ మర్చిపోయి బ్రతకడం మీద, అంటే బ్రతకడం అంటే అంట అదే అంటారు కదా బ్రతుకు ఇచ్చడం, అలా అయిపోతుందేమో అని అనిపించింది నాకు. కానీ అదే నువ్వు అదే దీన్ని ప్రతిరోజు పండుగ చేసుకుంటే బ్రతుకు ఎలా ఉంటుంది? సంబరం, సంతోషం, ఆనందం. ఇందాక ఆ పాటలో ఒక లైన్ నాకు భలేన అనిపించింది, నీ మనసు పరవశం అయితే పండుగ, ఇంకేం అవసరం లేదు, నీ మనసు పరవశం అయితే అది పండుగ అంతే.
1: కానీ అలా అలా అలా పరవశం అవడానికి ఎవరు ఆపట్లేదు కదా.
0: అదే కదా, అంటే మనకి మనం వేసుకునే సంకెళ్ళు, మన ఆలోచనలు, పర్సెప్షన్. ఇందాక చెప్పినట్టుగా ప్రపంచాన్ని దుర్యోధనుడిలాగా చూడొచ్చు, ధర్మరాజులాగా కూడా చూడొచ్చు. ఆ చూసే దాంట్లో ఉంది ఏదైనా కూడా, మనసులో ఉంది ఏదైనా.
1: అంటే ఎంత ఎంత సులువుగా ఎంత తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుందో అంత అంత లోతుగా కూడా ఉందేమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం పండగల గురించి మాట్లాడుకుంటున్నాము, కానీ మీరు అన్నట్టు మన పండగలు పండగలు కాకుండా మళ్ళీ ప్రతిరోజు పండగను చేసుకోవడం అనేవి కాకుండా మళ్ళీ దాంట్లో కూడా అంతర్లీనంగా మనకి ఆ ప్రతిరోజు పండగలు ఎలా చేసుకోవచ్చో కూడా మన మన పద్ధతుల్లో వాటిల్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు బోర్లా పడితే బొబ్బట్లు, చాలా పండగలు తినడంతో సంబంధించి ఉంటాయండి పుణ్య నాకు. అంటే నేను అలా చూస్తానో లేకపోతే నాకు అలా అనిపిస్తుందో తెలియదు, కానీ పండగ అంటే ముందు ఏం వండుకుందాం ఏంటి ఇలాగా ఏదో ఒకటి వండుకోవాలి ఇలాగా దాంతో లింక్ అయ్యి ఉంటుంది ఏంటి
0: అంతే కదా. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు చూడు, కేవలం మనసు సంతోషంగా ఉంటే పండగ కాదు, నీకు కడుపులో ఆకలి మంటలు వేస్తూ ఉంటే నువ్వు సంతోషంగా ఉండగలవా? ఉండలేవు కదా. కాబట్టి ముందు అందుకే ముందు ఏది కడుపు పూజ,

0: మనకు తెలిసిన రీతిలో పండగ చేసుకోవడంలాగా. అయితే ఆ బడికి వెళ్తున్నప్పుడు కూడా రకరకాలుగా, ఇప్పుడే ఇవాళేమో స్కూల్లో ఫస్ట్ డే కిండి, ఫస్ట్ డే అని కిండి 100 డేస్ అని అలా. అప్పుడేమో మొదటి రోజు అందరికీ,
1: ఇప్పుడు కిండిలో ఉన్న వాళ్ళకు కూడా గ్రాడ్యుయేషన్ సెరమనీస్ ఉంటున్నాయి కదా. మా నా అప్పుడు నేను బ్యాచిలర్స్ అయినాక కూడా మా గ్రాడ్యుయేషన్ సెరమనీ అలాంటివి ఏం లేవు. పీజీ చేశాక మాత్రమే అలాంటి అవకాశం దొరికింది. కాబట్టి ఇప్పుడు కిండీస్లో అట్లా అంతా గ్రాడ్యుయేషన్ సెరమనీస్ జరుగుతుంటే చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. అట్లాగే జీవితంలో ఇక్కడ నుంచి నేర్చుకోవడం, అంటే పుట్టిన దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఏంటంటే, ఏది మన ఫార్మల్ ట్రైనింగ్ ఫర్ లైఫ్ ఇక్కడ నుంచి మొదలవుతుంది. బడికి వెళ్ళడం, నేర్చుకోవడం, అభ్యాసం చెప్పాలంటే, అబ్జర్వ్ చేయడం అనేది ఎప్పుడు చేసి నేర్చుకుంటూనే ఉంటాం మనుషులం, కానీ అభ్యాసం ద్వారా ఎదగడం అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది. దానికి కూడా కిండి చాలా చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోను. అది కూడా నా పిల్లలు అప్పుడు కూడా కిండి గ్రాడ్యుయేషన్ సెరమనీస్ లేవు, ఆ తర్వాత నుంచి మొదలయ్యాయి. కానీ అది ఎంత మంచి పెద్ద పండగ. ఇప్పుడైతే కొన్ని కొన్నిసార్లు మళ్ళీ ఇన్స్టా ఎడ్యుకేషన్ షేర్ చేసుకుంటున్నాను. మొన్న మధ్యన ఎక్కడో చూశాను ఒక రీల్, అందులో కిండి గ్రాడ్యుయేషన్ సెరమనీకి డాటర్స్ ఫాదర్స్ కలిపి ఒక పాటని డాన్స్ చేసి ప్రదర్శించారనమాట. చాలా చాలా చాలా ముచ్చటగా అనిపించింది అది. అలాగే చూసావా, కాలాన్ని బట్టి మనుషులు కూడా మార్పు అలాంటివన్నీ ఎలా వచ్చి అన్నీ మారుతున్నాయి, బెటర్ అవుతున్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఇలా అసలు ఇదేంటి, ఈ వెళ్ళడం ఏంటి, ఈ తై తక్కలు ఆడడం ఏంటి, అట్లాంటి దాంట్లో నుంచి ఆహా లేదు, మనం అవన్నీ చేసి మనం సంతోషంగా ఉండొచ్చు, మనం దాన్ని సంబరంలాగా చేసుకోవచ్చు అనే ఆ ఇవల్యూషన్ చాలా ఆనందంగా అద్భుతంగా అనిపిస్తోంది. మళ్ళీ ఒక మంచి పాట విందామా మనం?

0: మనకి ఇప్పుడే మనకి ఒక శ్రోత మనల్ని చరవాణిలో పలకరించి మనల్ని పులకరింపజేశారు. సింధు లైన్లో ఉన్నారు. సింధు, శుభోదయం.
1: శుభోదయం పుణ్యగారు, శుభోదయం.
0: మీరు ఎలా ఉన్నారు సింధు గారు? చల్లగా ఉన్నారా? చలికాలం కాబట్టి. ఏ, ఎవరు చెప్పారు? ఏ ఊళ్ళో ఉన్నారు మీరు? ఏం జరుగుతుంది అసలు? మాకెందుకు చలిస్తుంది?
1: ఇక్కడ చాలా చలి లేదు.
0: ఓకే, చాలా లేదు, కొంచెం ఉంది.
1: కొంచెం.
0: సో ఎలా సింధు, నువ్వు పాటలు అవి చాలా అద్భుతంగా పాడతావు కాబట్టి ఈ ఈ చలికాలంలో పొద్దున్నే లేచి స్విమ్మింగ్ పూల్లో గొంతు వరకు కూర్చుని సారీ అంటావా?
1: యా, ఎగ్జాక్ట్లీ అలా ప్రాక్టీస్ చేస్తా కాబట్టి
0: వస్తుందా?
1: పాడగలుగుతున్నా.
0: నేను కూడా అలా అనుకుంటూ ఉంటాను, కానీ మా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లేదు, అందుకనే ప్రాక్టీస్ చేయట్లేదు.
1: సో అది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు అన్నమాట.
0: మేబీ జస్ట్ బయట కూర్చుని 5:30కి లేచి బయట కూర్చుని ఆ పని చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి స్వరాలు.
1: కరెక్ట్, ఇదైతే కరెక్ట్, ఆటోమేటిక్గా గమకాలు
0: పలుకుతాయి. అవును. అయితే సింధు, చాలా చాలా సంతోషం మాకు కాల్ చేసినందుకు. నీ నీ జీవితంలో పండుగ లాంటి ఒక క్షణాన్ని మాతో పంచుకుంటారా?
2: ఒక్కసారి చాలా గుర్తొచ్చేస్తున్నాయి సింధు.
0: గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి.
1: వెరీ రీసెంట్, జస్ట్ అంటే నిన్న సాయంత్రం గురించి చెప్తా నేను.
2: చెప్పండి.
1: సో నిన్న ఆఫీస్ అయిన తర్వాత సడన్ గా అలా డిసైడ్ అయ్యా అనమాట, ఓకే బీచ్కి వెళ్దామని.
0: బీచ్కి వెళ్ళావా సింధు?
1: బీచ్కి వెళ్ళా.
0: ఇక్కడ ఒక ఒక మాట అనాలనిపిస్తుంది నాకు. బీచ్కి, బీచ్ నిన్ను హలో అందా? నువ్వు బీచ్ని హలో అన్నావా?
1: నిన్న బీచే హలో అంది యాక్చువల్లీ. సో ఎవ్రీ టైం నేను వెళ్ళి నేనే బీచ్కి హలో చెప్పేదాన్ని. బట్ నిన్న ఇట్ వాస్ వెరీ గుడ్, ఇట్ వాస్ అ సడన్ ప్లాన్. అంటే సడన్ గా వెళ్ళాం అనమాట. వెళ్ళా నేను ఆఫీస్ అయిపోయాక. నాకు ఫెరీ ఇష్టం, అందుకే మళ్ళీ ఆ మాన్లీ బీచ్ కి వెళ్తా అనమాట, జస్ట్ బికాజ్ ఓన్లీ ఆ ఫెరీ రైడ్ కోసం. సో వెళ్ళి అలా ఫెరీ ముందర నిల్చుని నేనే ఆ ఫెరీ నడుపుతున్నా అని ఫీల్ అయ్యి అలా ముందుకెళ్ళి నిల్చుంటా అనమాట. సో అలా అలా ట్రావెల్ చేసి వెళ్ళి, అంటే ఇవన్నీ చిన్న చిన్న ఆనందాలు, నా చిన్న చిన్న ఆనందాలు అనమాట. సో అలా వెళ్ళి బీచ్కి వెళ్ళిన తర్వాత, యాక్చువల్లీ నేను శాంభవి ప్రాక్టీస్ చేస్తున్నా ఇప్పుడు, మొన్ననే మండల ప్రాక్టీస్ అయింది. సో నిన్న ఒకసారి చేశాను పోతున్నా. ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ఎందుకో సడన్ గా అనిపించింది, ఓకే చేద్దాము ఒకసారి, ఒక బీచ్ దగ్గర కూర్చొని చేద్దాము అని. సో అక్కడ కూర్చుని వెళ్ళగానే శాంభవి చేశా. శాంభవి ఇస్ ఎ మెడిటేషన్,
0: a 21 minute powerful meditation.
1: Yeah, meditation kriya from Isha Foundation. So adi chesinappudu naku ante roju nen chese shambhavi ki akkada kuchuni nen ninna chesina shambhavi ki chaala difference undi. అది నాకు అర్థం, అంటే యూజువలీ మనం కొంచెం అవుట్ ఆఫ్ ఫోకస్ అవుతూ ఉంటాం ఏదైనా చేసినప్పుడు. 21 minutes ఫోకస్డ్ గా ఉన్నానా అంటే లేదనే చెప్తాను. బట్ నిన్న అక్కడ చేసినప్పుడు 21 minutes నేను అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్దాం అనుకున్నా కూడా నేను వెళ్ళట్లేదు, అంటే ఐ వాజ్ కంప్లీట్లీ ఫోకస్డ్. అండ్ అయిపోయిన తర్వాత ఇలా కళ్ళు తెరిచినప్పుడు బేసిక్లీ అప్పటికే సన్సెట్ అయిపోతూ ఉంది, 5:30. సో దేర్ వాజ్ నో బడీ, ఎవ్వరు లేరు, నా ముందర ఓన్లీ బీచ్, పైన చందమామ. సో ఇట్ దట్ మూమెంట్ వాజ్ ద రీసెంట్ హ్యాపీయెస్ట్ మూమెంట్.
0: ఓ వండర్ఫుల్ సింధు. అది అది కేవలం మీ ముగ్గురికే తెలిసిన విషయం అయితే, నీకు బీచ్ కి చందమామకి. నిన్న పౌర్ణమి.
1: నిన్న పౌర్ణమి. సో అలా కాసేపు అక్కడ ఉండి తర్వాత నేనే ఒక్కదాన్నే అలా వెళ్ళి హ్యాపీగా హాట్ చాక్లెట్ తాగి తర్వాత డిన్నర్ చేసి మళ్ళీ వచ్చి బీచ్ దగ్గర అంటే బీచ్ ముందరే కూర్చొని డిన్నర్ చేసి తర్వాత మళ్ళీ బీచ్ దగ్గరకు వచ్చి కూర్చొని ఓ రెండు పాటలు పాడుకుని ఇంటికి వచ్చాను.
0: ఏం పాటలు పాడుకున్నావు సింధు? ఒకటి ఏదైనా పాడి వినిపిస్తావా? ఒక రెండు మూడు లైన్లు.
1: నేను యాక్చువల్లీ మా అమ్మకి ఇష్టమైన పాట జస్ట్ ఒక ఒక చరణం పల్లవి క్విక్ గా పాడి దాని వీడియో రికార్డ్ చేశాను అన్నమాట. అంటే బీచ్ చందమామ కనిపించింది. ఇది మేము చిన్నప్పుడు ఇంట్లో జనరల్ గా పాడుకునే పాట, అంటే పాత పాటలు అలా ఎక్కువ పాడుకుంటూ ఉంటాం. నైట్ పాడుకున్నప్పుడు పాడే పాట అన్నమాట. పాడతా

0: Abba. Pata aradhana movie.
1: Chala bondi, chala bondi, Sindhu. Actually, ippude lecho chan kani malli padukovalani pinche anta adbhutanga undi paata chala baa paadavu.
0: Thank you.
1: Dhanyavadalu Sindhu. Maaku call chesi nee madurakshanaanni maato panchukunnanduku.
0: క్షణాన్ని మనం చిన్న చిన్న క్షణాలని కూడా పండగలా చేసుకోవచ్చు.
1: ఆ అవును నిజమే కదా. ఇప్పుడు చూడు నిన్న నువ్వు అక్కడ కూర్చుని ఏం చేసావు, ఊపిరి పీల్చుకున్నావు, వదిలావు, అందులో కొన్ని మార్పులు చేర్పులతో చేసావు, అంతే కదా, ఇంకా ఏమి చేయలేదు, దాంతో వచ్చింది. అవును అదే కదా, మనందరికీ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం అదే. ఎప్పుడు కూడాను మనం ఈ క్షణంలో ఈ నిమిషంలో ఉండగలగడం, ప్రతిదీ తీసుకోగలగడం
0: జరిగితే మనం చాలా హ్యాపీగా ఉంటాం, వెయిట్ చేస్తూ ఉంటాం, వెయిట్ చేయకుండా హ్యాపీగా ఉండాలి.
1: అంతే
0: పండగ చేసుకోవాలి.
1: అంతే, ఈ ఈ కారు కొనుక్కున్నాక హ్యాపీగా ఉంటాను, లేకపోతే ఉద్యోగంలో ఈ ప్రమోషన్ వస్తే హ్యాపీగా ఉంటాను, లేకపోతే నాకు పెళ్ళైతే హ్యాపీగా ఉంటాను. అది మిథ్య అనుకో, కానీ అలా అనుకుంటారు అందరూ.
0: కానీ ఇంకొక లాస్ట్ థింగ్ నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎప్పుడైనా కొంచెం నేను డిమోటివేట్
1: అయినప్పుడు,
0: మనం ఎప్పుడైనా ఈ రోజు కన్నా లాస్ట్ ఇయర్ పలానా టైం, ఓ లాస్ట్ ఇయరే బాగుండేది, ఇప్పుడు కన్నా అప్పుడే కొంచెం బెటర్గా ఉండేవాళ్ళం అంటే, అప్పుడు మళ్ళీ దాన్ని ఏదో గోత్రు అవుతూ ఉండుంటాం.
1: అవును,
0: బట్ ఇప్పుడు మనకు అప్పుడుది బాగుంది అనిపిస్తుంది.
1: అవును,
0: ఓ 24 లో బాగుండే, 23 లో బాగుండే ఇలా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఇంకో రెండేళ్ళ తర్వాత ఈ రోజు నాకు బాగుంది అనిపిస్తుంది. సో అది రెండేళ్ళ తర్వాత అనిపించే బదులు ఈ రోజు నేను దాన్ని లేదు ఈ రోజు బాగుంది అని అనుకుంటాను.
1: అవును, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఎందుకనంటే అబ్బా అప్పుడు చాలామంది అదే మాట అంటూ ఉంటారు, అంటే అయిపోయిన రోజులే బాగుంటాయి అని చెప్పి. అలా నాకు కూడా అప్పుడప్పుడు దాని గురించి ఆలోచించాలనిపిస్తుంది, ఎందుకు అలా అంటారు, అయిపోయిన దాన్ని మనం ఏమీ మార్చలేం కదా. ఇప్పుడు అలాంటప్పుడు అదే బాగుందని ఎందుకు అనిపిస్తుంది అని అనిపిస్తుంది నాకు. నాకైతే నాకు ఇప్పుడే బాగుంది, నాకు ఈ క్షణం బాగుంది, ఈ క్షణం అద్భుతంగా ఉందని అనిపిస్తుంది. మనం చేసే ప్రయాణంలో తేడాలు అవి అంతే.
2: మీకు ఈ క్షణం అద్భుతంగా ఉంటే ఇంకా తర్వాత ఈ క్షణాలు తలుచుకున్నప్పుడు వచ్చే ఇంకా అద్భుతంగా ఉంటాయి.
1: సింధు అన్నది బాగున్నది, నువ్వు అన్నది బహుబాగున్నది. ఓ ఫ్యాన్ మూమెంట్ అవును, ఎందుకంటే మనం బాగా మనసు తెరిచి మనసు విప్పి మాట్లాడుకుంటాం కాబట్టి. అంతే కదా, పండగ చేసుకుందాం మనం ఇప్పుడు. ధన్యవాదాలు సింధు.

0: ఈనాటి తెలుగు వాణి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు రేడియో 2000 98.5 FM అలవర్సలపై. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: Westmead Doctors is a medical center committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has pediatricians, newborn specialists and a physician who specializes in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2000 FM.
2: TaxStar, taxation and accounting services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, new business setup, self-managed super fund, mariyu payroll services koraku Australian taxation and accounting rangamulo apara anubhavagnulu ainatuvanti Shri రాజా యలమంచి గారిని 0433428744 లేదా raja@taxstar.com.au ద్వారా సంప్రదించగలరు. వీరి ఆఫీస్ అడ్రస్ సూట్ 208 34 డమ్వే, ఓరన్ పార్క్. టాక్స్టార్ పీటీవై లిమిటెడ్ ఈజ్ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి రేడియో మరియు సిడ్నీ తెలుగు అసోసియేషన్.

0: తెలుగువాణి శ్రోతలకి మరొకసారి స్వాగతం. ఈనాటి ప్రతిరోజు పండుగ అనే కార్యక్రమానికి మనకి ఇంకొక శ్రోత కాల్ చేశారు ఇప్పుడే, హేమ. తన మధుర క్షణాలని, తన అనుభూతుల్ని మనతో పంచుకోవడానికి ధన్యవాదాలు హేమ. మాకు కాల్ చేసినందుకు, మాతో పంచుకుంటారా మీ జీవితంలో పండుగ లాంటి క్షణాలు ఏంటి? కొన్ని చాలా ఉంటాయి మనకి, అందులో ఒకటి రెండు పంచుకోవడానికి సిద్ధమా హేమ?
1: సిద్ధమే పుణ్య. పండుగలాగా క్షణాలు చాలా ఉన్నాయి లైఫ్లో, కానీ ఫస్ట్ అయితే బెస్ట్ మూమెంట్స్ నా కిడ్స్ని చేతిలో హోల్డ్ చేసుకున్నప్పుడు.
0: అంతకు మించిన అద్భుతం ఏమి ఉండదు కదా హేమ. అవును అవును,
1: ఏమి ఉండదు అది. అండ్ ప్రతిసారి ఇండియా వెళ్తాం కదా ఎవ్రీ ఇయర్, అప్పుడు పేరెంట్స్ ని అంటే ఆ ఎదురు చూపులు సంవత్సరం అంతా ఎదురు చూసి వెళ్తాం కదా, అది కూడా ఒక పెద్ద పండగ లాగే ఉంటది ప్రతి సంవత్సరం. సో అది
0: చాలా సంతోషం హేమ. ఇవాళ శనివారం పొద్దున్నే పడుకుని ఉండాల్సిన టైంలో లేచి మాకు కాల్ చేసి మా ప్రోగ్రామ్ని విని మాతో ఇది పంచుకోవడం, ఇది కూడా మాకు ఒక మధురమైన క్షణం. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్, ఇది మాకు కూడా పండగ. హేమ, నువ్వు కూడా మంచి పాటలు పాడతావు కదా, ఒక రెండు లైన్లు ఏమన్నా మా కోసం?
1: పాటలు అంటే అది బాత్రూమ్ సింగింగ్.
0: పర్వాలేదు, ఒక లైన్ వేస్తే.
1: అదే ఆలోచిస్తున్నాను ఇంత సడన్ గా ఏం పాట అని చెప్పి.
0: సారీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ అయింది. కమన్స్ బీజిఎం.
1: యాక్చువల్లీ అగస్ట్ సారీ, యా పాట కాదు కానీ పుణ్య.
0: హేమా, నువ్వు ఏమన్నా ఒక రెండు స్టెప్పులు అలా వేసి డాన్స్ వేద్దాం అనుకుంటున్నావేమో, రేడియోలో అది కనపడదు.
1: రేడియోలో కనిపించదు కదా, అదే ఆలోచిస్తున్నా. పాట అయితే మదర్స్ డే వస్తుంది కదా, ఒక రెండు లైన్లు.
0: బ్యూటిఫుల్. తనలోని ప్రేమనే పెడుతుంది ముద్దగా, నాకు అంతవరకే వచ్చు. అక్కడి నుంచి రాదుగా, మనకు అక్కడి నుంచి రాదుగా అనేది స్టాండర్డ్ పాట.
1: అవును, వెరీ గుడ్ టు టాక్ పుణ్య పొద్దున్నే ఇద్దరితో.
0: ధన్యవాదాలు హేమ, నీకు కూడా మా చాలా పెద్ద ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ, బాయ్
0: బాయ్.
2: హేమ, నేను ఏంటి ఆనియన్ పట్టుకున్నప్పుడా లేకపోతే ఉజ్జోన్ పట్టుకున్నప్పుడా అని అడుగుదాం అనుకున్నాను, అప్పుడు ఇంక వచ్చినాను కొడుతుందేమో కదా పుణ్య.
0: అందులో డౌట్ ఏం లేదు, ఒకటి కాదు రెండు చెంపలు వాయించి ఉండేది, ఎందుకంటే అది కంపేర్ చేయలేని ఫీలింగ్ ఎవరిని పట్టుకున్నప్పుడు. కాకపోతే ఏంటంటే మొదటి బిడ్డని చేతిలోకి తీసుకున్నప్పుడు అది మొదటి ఎక్స్పీరియన్స్ కాబట్టి మేబీ దానికి ఒక కించిత్ ఒక పాయింట్ ఎక్కువ ఇస్తారేమో అని అనిపిస్తుంది. అట్లాగే ఇంకా మనం ఈ పండుగల గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో కిండి దగ్గర ఆగిపోయాం మనం, కిండి గ్రాడ్యుయేషన్ సెరమనీ దగ్గర ఆగిపోయాం మృదుల. అట్లా అక్కడి నుంచి కౌమార్యం దశలోకి వచ్చేటప్పటికి ఇంకా ఇప్పుడు చేసే పండుగల్లో అమ్మాయిలకి అబ్బాయిలకి కూడాను మనం బాగా చూస్తోంది, ఆర్ మన సాంప్రదాయబద్ధంగా పంచలు ఇవ్వడాలు, ఓణీలు ఇవ్వడాలు, ఇవన్నీ మనం చేసుకునే ముచ్చట్లు పిల్లలకి. దాంట్లో ఇప్పుడైతే కనుక ఇదివరకు ఒక్కరోజు పండుగలు అవి, కానీ ఇప్పుడు మనం అంటే మనుషులు ఈ పండుగలో ఉన్న వాల్యూని తెలుసుకుని ఒక రోజు నుంచి రెండు రోజులు, మూడు రోజులు, నాలుగు రోజులు అట్లా ప్రతిరోజు పండుగ చేసుకుంటున్నారు. ఇప్పుడు పంచల ఫంక్షన్లు అయినా ఓణీల ఫంక్షన్లు అయినా కూడా హల్దీ, మంగళ స్నానాలు, హల్దీ, ఇంకేంటి హెన్నా, మెహందీ,
2: అన్నీ అన్నిటికి అన్ని ఇలాగా పుణ్య
0: చేసుకుంటున్నాం నిజంగానే ఎంత బాగుంటుంది కదా అలా చేసుకుంటున్నప్పుడు అయితే మన అబ్బాయిలకు అసలు ఈ పంచలు ఇవ్వడం అనేది సాంప్రదాయంగా ఎందుకు పెట్టారు అని ఆలోచించాను మృదుల కొంచెం రీసెర్చ్ చేశాను అసలు దీని వెనకాల సైంటిఫిక్ కారణాలు ఏంటి లేకపోతే ట్రెడిషనల్ కారణాలు ఏంటి అని కనుక్కుంటే ఏంటంటే అబ్బాయిలు వాళ్ళ చిన్నతనంలో నుంచి పెద్దతనంలోకి అడుగుపెట్టే ఈ వయసులో అంటే నూనె గుమిసలు వచ్చే వయసులో ప్రపంచానికి చెప్పడం అన్నమాట ఏ మా అబ్బాయి పెద్దవాడు అవుతున్నాడు అండ్ మాకు ఇది పండుగ లాంటి క్షణం అని చెప్పి అట్లా అంటే ఇప్పుడైతే మనకి అలాంటి డ్రెస్ కోడ్స్ అంటే ఈ వయసులో ఇది వేసుకోవాలి ఈ వయసులో ఇది వేసుకోవాలి అనేది ఇప్పుడు లేదు మనకి కానీ మన పెద్దవాళ్ళని చూస్తే కనుక చిన్నప్పుడు నిక్కర్లు హై స్కూల్కి వచ్చాక ప్యాంట్లు ఇలా కొంచెం పెద్దయ్యాక పంచులు అట్లా కట్టుకునేవాళ్ళు సో అది కూడా ఒక సంకేతం అన్నమాట సమాజానికి చెప్పడానికి ఏంటంటే మా అబ్బాయి పెద్దవాడు అయ్యాడు అని చెప్పి అలా ఆ క్రమంలో అదే ఆడపిల్లలకు కూడా ఓణీలు కట్టబెట్టడం అనేది పెద్ద పండుగ అయితే దాని వెనకాల కారణాలు ఏంటని ఆలోచిస్తే కనుక నేను రీసెర్చ్లో తెలుసుకున్నది ఏంటి అంటే ఇదివరకటి కాలంలో ఆడపిల్లకి మేనమామలు అట్లా ఉంటే ఈ ఓణీల ఫంక్షన్ అనేది అమ్మమ్మ తరపు వాళ్ళు చేసేది మేనమామలు చేసేది అందులో భాగంగా మేనమామలు అందరికీ ఏ జాగ్రత్త మా అమ్మాయి మేము వెనకాల ఉన్నాం మా అమ్మాయి కూడా అడల్ట్హుడ్లోకి వస్తుంది అని చెప్పి అందరికీ ఇలా వేలు చూపించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పే ప్రక్రియ అంట ఓణీలు ఇవ్వడం అనే ఈ పండుగ అట్లా అబ్బాయిలకి అమ్మాయిలకి కౌమార్యం దశలో ఆర్ ఎంటరింగ్ స్టెప్పింగ్ ఇన్ టు అడల్ట్హుడ్లో జరిగే ఈ రెండు చాలా మంచి పెద్ద పండుగలు అనిపించింది అన్నమాట నాకు మనకి ఇంకా శ్రోతలు కాల్ చేశారా మనకి వాళ్ళు ఏమైనా పండుగ చేసుకోవడానికి వెళ్ళిపోయారా ఒక మంచి పండగ లాంటి పాట వేద్దాం

0: ఈనాటి తెలుగు వాణి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు రేడియో 2000 98.5 ఎఫ్ఎం అలవర్సిల్పై. మృదుల, నిన్న ఇందాక అడగడం మర్చిపోయాను, నువ్వు చెప్పలేదు నీ జీవితంలో అలాంటి పండుగ లాంటి క్షణం ఏంటి అనేది.
1: నాకు కూడా ఇందాక అమ్మలాగా చాలా గుర్తొచ్చినాయి. ఒకదాని మీద నిలుపుదాం అంటే స్కై డైవ్ గుర్తొచ్చింది. పుణ్య ఎలా అనిపించింది అంటే ఇంకా దీని తర్వాత ఏమున్నా లేకపోయినా దిస్ ఇస్ ఇట్ చాలు ఇంకా అలాగా అనిపించింది. కానీ మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది, అది వేరే విషయం. కానీ అలాగే స్నార్క్లింగ్ చేస్తున్నప్పుడు కంప్లీట్ ఓషన్లో ఉన్నప్పుడు ఆ రోజు చాలా మాన్స్ట్రస్ వెదర్ అనమాట, అంటే చాలా ఇంకా అలర్ట్ వెదర్ లాగా మొత్తం అన్నీ క్లోజ్ చేస్తారు, ఇంకా నో ఇంకా చేయడానికి లేదు అని చెప్పి చాలా అంటే కొంచెం మందిని మాత్రం అక్కడ ఆ ముందు వాటర్లో ఉండనిచ్చారు. అస్సలు అప్పుడు చూస్తే మొత్తం స్కై అంతా క్లోజ్డ్ ఉంది అండ్ చూసినంత మేర నీరు. అసలు ఆ ఇది తలుచుకుంటే పుణ్య అదొక మూమెంట్, దాని ముందు దాని తర్వాత ఇంకా ఇంకా నథింగ్ నాట్ నీడెడ్ లాగా అనిపిస్తుంది. అండ్ అగైన్ చాలా అదర్ మూమెంట్స్ ఉన్నాయి ట్రెజర్ చేసుకోవడానికి. వెన్ ఇట్ కమ్స్ టు మైల్ స్టోన్స్ అని కాదు కానీ, బట్ ఎవ్రీ మూమెంట్ దట్ ఐ హ్యాడ్ విత్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంకా చిన్నోడు వాళ్ళ. కానీ అట్లా ఇట్లా జస్ట్ అలా అన్ప్లగ్డ్గా చెప్పాలి అంటే మాత్రం దోస్ ఆర్ ద ప్రొఫౌండ్ వన్స్.
0: అయితే ఆ రోజు ఓషన్ అక్కడ అందరినీ ఆపగలిగారు కానీ నిన్న ఆపలేకపోయి ఉంటారు కదా వాళ్ళు స్నార్క్లింగ్ చేయడానికి. తర్వాత ఇప్పుడే నాకు ఒక విషయం అలా లైట్ బల్బ్ మూమెంట్ లాగా వచ్చింది. ఏంటి అంటే ఇప్పుడు నువ్వు చూస్తే కనుక ఇప్పుడు మనం చెప్పుకున్నాం మన లైఫ్లో అలాంటి క్షణాలు ఏంటి, ఇప్పుడు మన శ్రోతలు కూడా కాల్ చేసి చెప్పినప్పుడు కూడా ఆ ప్రొఫౌండ్ మూమెంట్ ఏంటి అంటే అది ఏది కూడాను డబ్బులతో అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇది కొనుక్కోవడం వల్ల లేకపోతే ఇది చేయడం వల్ల అనేది కాదు, అది అనుభూతి, అది ఒక అనుభూతి. మనకి ఒక శ్రోతలు మళ్ళీ ఒక మనల్ని పలకరించి పులకరింపజేశారు. ధన్యవాదాలు జ్యోతి గారు.
2: థ్యాంక్ యూ అండి.
0: ఎలా ఉన్నారు జ్యోతి? ఎక్కడి నుంచి చేస్తున్నారు జ్యోతి?
2: నేను బ్రిస్బెన్ లో ఉంటున్నా అండి, మూవ్ అయ్యాం కొత్తగా.
0: ఆహా,
2: అక్కడి నుంచి చేస్తున్నాను.
0: కంగ్రాచులేషన్స్ జ్యోతి.
2: థ్యాంక్ యూ.
0: బ్రిస్బెన్ మూవ్ అయినందుకు, అట్లాగే వేరే రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి మీరు కాల్ చేసి ఈ కార్యక్రమాన్ని వింటూ మమ్మల్ని మాకు ప్రేరణ కల్పిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు.
2: థ్యాంక్ యూ అండి. మోస్ట్లీ ఈ టైంకి మెలకువగా ఉంటే చూస్తూ వింటూ ఉంటాను అండి నేను ఇది. అదే బాగుంటుంది, ఇండియాలో ఉన్నట్టు అనిపిస్తుంటుంది.
0: చెప్పండి మీ లైఫ్లో.
2: అదే అండి, చెప్పాలంటే చాలానే ఉంటాయి. లైక్ మృదుల చెప్పినట్టు ఫ్రెండ్స్తో ఉన్న టైము మంచిది అనిపిస్తుంది, మనం ఏదన్నా కావాలని కొనుక్కున్న రోజు పండగలాగే ఉంటుంది, అలా చాలా ఉంటాయండి. ఫస్ట్ చెప్పాలి అంటే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాక అప్పటికి నాకు బైక్ ఇష్టం, కానీ నా డ్రైవింగ్ గురించి తెలిసి మా డాడీ అనేవాళ్ళు కాదు. ఎంత బతిమాల కొనలేదు, సరే నేను వదిలేసాను కొన్ని రోజుల తర్వాత. బట్ నేను జాబ్ చేసినప్పుడు పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఏం లేవు, సరే నాది నేను ఏం చేసుకున్నా అడిగేవాళ్ళు కాదు. అప్పుడు ఫస్ట్ టైం నేను బైక్ కొనుక్కున్నప్పుడు అది చాలా హ్యాపీ మూమెంట్ అండి నాకు, పండగలాగే అది మొత్తం అంతా నా కంట్రోల్లో ఉంది అనిపించేది ఆ బైక్ డ్రైవ్ చేసినప్పుడల్లా. సో అది నేను ఎవరు హెల్ప్ లేకుండా నేను కొనుక్కున్నాను నాది అని అనిపించేది, అది ఫస్ట్ నా హ్యాపీ మూమెంట్ పండగలాగా అనుకుంటే. అండ్ యూజువల్గా మేము పండగలు బాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం అండి ఇండియాలో కూడా, మా అత్తల పిల్లలు అందరూ వచ్చాడు అందరూ ఇంటికి రావడం మేము ఒక కజిన్స్ ఒక 20 పాతిక మంది దాకా ఉండేవాళ్ళం సో
0: విలేజ్ విలేజ్
2: అంటే మేము ఎక్కడున్నా సరే సంక్రాంతి టైంకి అందరూ వచ్చేసేవాళ్ళు మోస్ట్లీ అందరూ హైదరాబాద్ లోనే ఉండేవాళ్ళు అప్పటికి సో అందరూ వచ్చేసేవాళ్ళు మేమే ఉండేవాళ్ళం ఒక పాతిక మంది 30 మంది దాకా అంటే మా డాడీ కజిన్స్ పిల్లలు అందరూ సో బాగుండేది ఆ 3 డేస్ 4 డేస్ చాలా బాగా స్పెండ్ చేసాం బట్ ఆ రోజులైతే ఇప్పుడు రావట్లేదు ఇప్పుడైతే ఇంకా మాకు కూడా ఫ్యామిలీస్ వచ్చేసి మేము కూడా ఎక్కడెక్కడ ఉండేసరికి మాకు కలవడం అంత కుదరట్లేదు ఫ్రీక్వెంట్ గా బట్ అప్పుడు చాలా బాగుండేదండి అది బెస్ట్ మూమెంట్స్ ఇన్ ద లైఫ్ మా పిల్లలకి అది చూపిద్దాం అంటే అది అవ్వట్లేదు కాబట్టి బెస్ట్ పార్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఇక్కడ కొంచెం స్లీప్ అవర్స్ ప్లాన్ చేసుకుని వీళ్ళ హాలిడేస్ అప్పుడు అరేంజ్ చేసుకుని ప్లాన్ చేసుకుని అది కొంచెం పండగలా సెలబ్రేట్ చేసుకుంటే అది బాగా అనిపిస్తుంది నాకు
0: అవును జ్యోతి దాంతో నేను చాలా రిలేట్ అవుతాను అండ్ చాలా మంచి మాట చెప్పారు ఏంటంటే మనం ఇలా మన దేశాన్ని వదిలేసి విదేశాల్లో ఉండడానికి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాలు నాకు కూడా నా పిల్లలకి ఇక్కడ కజిన్స్ ఎవరు లేరు వాళ్ళందరూ ఇండియాలో ఉన్నారు అయ్యో పాపం వీళ్ళు ఇలా ఒక్కళ్ళే పెరుగుతారు వీళ్ళకి వాళ్ళు తెలియడానికి అవకాశం లేదు ఎందుకంటే మేము ఇండియా వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ స్కూళ్ళు కాలేజీలు ఉండేవి వీళ్ళకి వాళ్ళకి కలవడానికి కుదిరేది కాదు అలా అప్పుడు అనిపించేది అయ్యో ఇక్కడ లేరు కదా వీళ్ళు అంటే మనం చూసిన చిన్నతనాన్ని వీళ్ళు చూడలేకపోతున్నారు కదా అని చెప్పి అనిపించేది కానీ ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఏళ్ల ప్రయాణం తర్వాత ఇక్కడ ఇక్కడ మనకి స్నేహితులే కుటుంబ సభ్యులు అయిపోతారు ఆత్మ బంధువులు అయిపోతారు ఇప్పుడు ఇక్కడ నేను చాలా మందికి అత్తని చాలా మందికి అక్కని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే మనకి అంటారు కదా రక్తంతో కలిస్తేనే బంధం కాదు మనసు మనసు కలిస్తే బంధం అని చెప్పి అలాంటి ఆత్మ బంధువులు ఇక్కడ ఎంతో మంది ఉండి
2: ఇప్పుడు
0: అదే అది చాలా అదృష్టంగా అనుకుంటాను నేను
2: నేను కూడా అంత మంది మనకి ఇక్కడ అలా లేకపోతే
0: ఉండలేము
2: కానీ ఫస్ట్ లో గిల్ట్ ఉండేది మనం ఎంజాయ్ చేసాం కానీ మన పిల్లలు చూడట్లేదు రిలేషన్స్ తెలియట్లేదు అని మీరు అన్నట్టు ఇంకా ఉండగా ఉండగా ఇక్కడ ఉన్న వాళ్ళే ఫ్యామిలీ లాగా ఉండి మీరు అన్నట్టు ఎక్కువ పిలుచుకుని అత్త అని పిలుచుకుని పిన్ని అని పిలుచుకుని ఇక్కడే బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలు కూడా మిస్ అవ్వట్లేదు పోన్లే వాళ్ళకి తెలుస్తున్నాయి రిలేషన్స్ తెలుస్తున్నాయి అనిపిస్తుంది ఇప్పటికి ఇండియా వెళ్ళినా మోస్ట్లీ డిసెంబర్ లో వెళ్తా ఉండి పండగ టైంకి అక్కడే ఉండేలా ఉంటాను కానీ స్టిల్ ఇంతకు ముందంత అందరూ రావడం కుదరట్లేదు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి బిజీ వాళ్ళది వచ్చిన వాళ్ళు మోస్ట్లీ వస్తారు బట్ వీళ్ళకి కూడా ఆ 1 వీక్ పరిచయంలో వీళ్ళు కనెక్ట్ అవ్వలేరు తొందరగా మాట్లాడతారు చేస్తారు కానీ ఆ వార్మ్నెస్ రావట్లేదు ఇక్కడ వాళ్ళతో కలిసినందుకే అక్కడ కలవలేకపోతున్నారు
0: అలాగే ఇల్లు అనే పదానికి అర్థం కూడా మారింది అనిపించింది నాకు ఎప్పుడు అనిపించింది అంటే ఆ మాట నేను మొన్న ఇండియా వెళ్ళి వచ్చేటప్పుడు సింగపూర్ ఎయిర్పోర్ట్లో కూర్చొని వెయిట్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడికి వచ్చి 21 సంవత్సరాలు అయింది నా వయసు 18 కానీ నేను వచ్చి 21 సంవత్సరాలు అయింది ఆస్ట్రేలియా ఆ వచ్చినప్పుడు నేను ఒక్కదాన్నే వచ్చాను అనమాట మొదలు మా ఆయన మా అమ్మాయి అందరూ అక్కడే ఉన్నారు నేను ఒక్కదాన్నే వచ్చాను వచ్చినప్పుడు అదే సింగపూర్ ఎయిర్పోర్ట్లో కూర్చుని నేను మళ్ళీ ఇండియా ఎప్పుడు వెళ్తాను నా వాళ్ళందరిని ఎప్పుడు చూస్తాను అని చెప్పి అక్కడ అలా నీ ఇంటికి ఎప్పుడు వెళ్తాను అనే ఆలోచన వచ్చింది నాకు మళ్ళీ 21 సంవత్సరాల తర్వాత ఇదే మనిషిని నేను అదే సింగపూర్ ఎయిర్పోర్ట్లో కూర్చుని సిడ్నీ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ అబ్బా ఇంటికి ఎప్పుడు వెళ్తాను అనిపించింది అనమాట సో అందుకని నిజంగానే అది ఇల్లు అనేది అది అది మన మనసే కానీ అది ఒక చోటు కాదు అని అనిపించింది అంటారు కదా హోమ్ ఇస్ నాట్ ఎ ప్లేస్ ఇట్స్ అన్ ఎమోషన్ అని చెప్పి అది అది చాలా నిజం అనిపించింది
2: మీరు అందరు చాలా కరెక్ట్ మేబీ అందరూ అదే బోట్ లో ఉంటాయో నాకు ఇప్పుడు ఇప్పుడైతే నా మీరు అన్నట్టే ఎగ్జాక్ట్లీ అనిపిస్తుంది ఇంతకు ముందు వెళ్తే అక్కడ ఉండిపోవాలనిపించేది ఎక్కువ రోజులు ఉండేదాన్ని ఇప్పుడు సరే అయిపోయింది అందరిని కలిసేస్తాం వెళ్ళిపోవాలి మన ఇంటికి అలాగే ఉంటుందండి
1: అంటే మనం ఎదుగుతున్నాం జ్యోతి
0: దీనే ఏజింగ్ గ్రేస్ఫుల్లీ అంటారా
2: హ్యాపీలీ సో నైస్ అండి మీతో మాట్లాడినందుకు
0: థాంక్ యూ జ్యోతి మాకు కూడా యూ మా శనివారం పొద్దున్నే అద్భుతంగా చేశారు ధన్యవాదాలు
2: థాంక్ యూ అండి
0: బై బై
2: బై
0: ఎంత బాగుంది కదా ఇలాగా మన అనుభూతుల్ని ఒకళ్ళతో ఒకళ్ళని పంచుకోవడం మధుర క్షణాల గురించి మాట్లాడుకోవడం సంతోషం

0: తరణి గారు ఇందాక మనకి కాల్ చేసి కాల్ మిస్ అయ్యాం మనం సో చిన్న గ్లిచ్ వచ్చింది అందుకని ఈ మెయిన్ టైంలో ఏంటంటే హరిణిని గుర్తు చేసుకోవడం ఎలాగా అని చెప్పి హాయ్ రే హాయ్ పాట వేసాం అన్నమాట హరిణి మీ మీ పండుగ లాంటి క్షణాలు జీవితంలో ఏంటి అలాంటిది ఏదైనా ఒకటి మాతో పంచుకుంటారా
1: థ్యాంక్ యూ అండి అంటే ఒకటి అని చెప్పలేను ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో అయిపోయిందంటే ముందు రోజున్న చిరాకులు కోపాలు అన్నీ రాత్రి పడుకున్నప్పుడు మర్చిపోతే మళ్ళీ నెక్స్ట్ డే పోతే ఇట్స్ ఫ్రెష్ స్టార్ట్ లాగా ఉంటుంది అనమాట నిన్న ఏం జరిగిందో గుర్తు రావట్లేదు టుడే ఐ హ్యావ్ టు డూ దిస్ అన్నట్టుగా ఉంటుంది సో ఒక రకంగా ప్రతిరోజు ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ న్యూ డే అది నాకు పండగలాగానే ఉంది నిజంగా అప్పుడప్పుడు వెనకాలకెళ్ళి చూసుకుంటే ఇది చేశా కదా ఇది చేశా కదా అని చెప్పి నా ఫోన్ లో మెమరీస్ అని వస్తుంటాయి కదా ఫోటోస్ లో అవి చూసుకుంటే ఇది బాగుంది అప్పుడు ఎంత భయం చేశాం కదా ఇది ఎంత బాగా చేశా కదా అని చెప్పి ప్రతి మూమెంట్ అలా చెరిష్ చేసుకుంటున్నాను అనమాట ప్రస్తుతానికి ఐ మీన్ దట్ ఫేజ్ అనమాట ఇట్ లుక్స్ లైక్ ఐఎమ్ హ్యాపీ కంటెంట్
0: హరిణి నువ్వు ఉన్న ఈ ఫేజ్ పేరేంటో తెలుసా ప్రతిరోజు పండుగ
1: అదే అదే అదేనండి అంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఎవ్రీ స్మాల్ బిగ్ అని కాదు ఇప్పుడు లాస్ట్ డిసెంబర్ లో ఐ హ్యాడ్ మై హోల్ ఫ్యామిలీ హియర్ అబౌట్ 15 పీపుల్ ఎట్ హోమ్ సో అందరూ ఇండియా నుంచి యుఎస్ నుంచి కజిన్స్ అందరూ వచ్చారు చాలా బాగుండింది ఆ 15 రోజులు ఎలా వెళ్ళిపోయాయో తెలియలేదు ఆ వెళ్ళిపోయాక 2 రోజులు అలసట ఉండింది తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్ గుర్తులేదు ఏమి మళ్ళీ నౌ దట్ ఐ లుక్ బ్యాక్ టు మై ఫోటోస్ అండ్ మెమరీస్ ఎంత చక్కగా చేశాను కదా అనుకుంటాను అలాగే ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు అలాగే ఇట్స్ ఆల్ ఎవ్రీ డే ఇస్ హ్యాపీ డే లాగా ఉందన్నమాట అంటే చిరాకులు రాకుండా ఉండవు మనం ఏమి సాధు కాదు కదా ఇంకా చిరాకులు ఉంటాయి ఆ మూమెంట్ ఉంటాయి తర్వాత ఓకే దిస్ ఇస్ జస్ట్ ఫర్ టుడే ఇప్పుడు కళ్ళు మూసుకుని పడుకున్నట్టే మళ్ళీ పొద్దున ఇట్స్ ఫ్రెష్ అలా ఉంటుంది అనమాట
0: అందుకే కదా మనం ఉగాది పచ్చడి తింటాము ఉగాది రోజున అది గుర్తు చేసుకోవడానికి
1: సో అలా ఎంజాయ్ చేస్తున్నానండి ప్రస్తుతానికి
0: అద్భుతం హరిణి అలాగే అలాగే కంటిన్యూ చేసి అలాగే చక్కగా ఈ పాటను కూడా ఎంజాయ్ చేయి హరిణి
1: తప్పకుండా అండి థ్యాంక్ యూ సో మచ్
0: ధన్యవాదాలు హరిణి
1: థ్యాంక్ యూ సో మచ్ బాయ్
0: బాయ్

ధన్యవాదాలు మృదుల ఈనాడు మంచి చక్కని వార్తలను అందించావు మా కోసం ఒక పాట విందాం ఇప్పుడు

ఇప్పుడేంటంటే మనం ఇందాక పండగల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మన సిడ్నీ తెలుగు అసోసియేషన్ మొన్న ఆదివారం రోజున ఉగాది సంబరాల్ని అంబరాన్ అంటేలాగా జరుపుకుంది. అయితే ఈ ఉగాది వేడుకలు చాలా చాలా ఘనంగా జరిగాయి. మన సంస్కృతి, సంప్రదాయం, ఆనందం ఆల్ ఇన్ వన్ వేదికగా ఈ ఉగాది వేడుకలు నిలిచాయి. వేదికపై కళాకారుల అద్భుత ప్రదర్శనలు, బ్యాండ్ ఇన్ఫ్యూజన్ లైవ్ మ్యూజిక్తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రతి ఒక్కరి ముఖంలో కనిపించిన చిరునవ్వు, ప్రతి హృదయంలో నిండిన ఆనందం ఈ వేడుకల విజయానికి సాక్ష్యం. ఈసీ సభ్యుల కృషి, వాలంటీర్ల అంకితభావం, స్పాన్సర్ల మద్దతు ఇవన్నీ కలిస్తే ఈ ఈవెంట్ను ఒక మహోత్సవంగా మార్చాయి. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, మన తెలుగు కుటుంబం ఒకటిగా చేరి చేసిన పండుగ. ఈ విజయాన్ని సాధించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. మరింత గొప్ప కార్యక్రమంలో మళ్ళీ త్వరలో కలుసుకుందాం. ఎస్టీఏ ఉగాది వేడుకలు ఒక జ్ఞాపకం కాదు, ఒక అనుభూతి, అంటే ఒక పండుగ. ఇప్పుడు దాకా మనకి మాటలు వినిపించలేదు అని చెప్పారు కొంతమంది. ఇప్పుడు వినిపిస్తోందా అందరికీ అని అడగాలి. వినిపిస్తోందా? అర్రే చెప్పిన విషయం వినిపించిందా?

0: Մալի չեպ դամանյուս, չա դու տավանյուս այտե։ Պելի վարկ ռալի դավուն հավունու։ Մանք ինկա կոնչոն սամյան մատրվեն ունդի, այտե մանով ի կարկրմանլո մարի ջիվտանիք ասլայինը պանդուկա պելի գուրինչ մատլարկոգ պոտ էրտլամ ռդուլա։ పెళ్ళి అంటే రెండు రెండు మనసులు కలవడం, రెండు జీవితాలు కలవడం, రెండు కుటుంబాలు కలవడం అన్నిటికంటే ముఖ్యంగా.
1: మీరేంటి ఇంకేదో చెప్తున్నారంటే ఏంటి పుణ్యం? మీరు మొన్న ఎప్పుడో విన్నాను ఇన్నుంటే మీరు వర్క్ షాప్ ఏదో అంటున్నారు ఏంటంటే.
0: అవునవును, ఇది నా ఇన్స్టా ఎడ్యుకేషన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే ఒక దగ్గర చదివాను అనమాట, మ్యారేజ్ ఈజ్ ఎ వర్క్ షాప్ అని చెప్పారు. ఎందుకనంటే హస్బెండ్ వర్క్స్, వైఫ్ షాప్స్, కాబట్టి మ్యారేజ్ ఈజ్ ఎ వర్క్ షాప్ అని చెప్పారు. అది అందరి విషయంలో నిజం కాదు. నేనైతే నేను కూడా చాలా కష్టపడి వర్క్ చేస్తూ ఉంటాను, షాపే చేయను అసలు నేను. మరి నాలాంటి వాళ్ళకి ఎలా వర్క్ షాప్ అవుతుంది అది చెప్పు. కానీ విషయం వేరుగా ఉంటుంది. మనం అనుకునేది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి అంటావా? రియాలిటీ వర్సెస్ ఎక్స్పెక్టేషన్. కానీ ఎనీహౌ జీవితంలో చాలా పెద్ద పండుగ పెళ్ళి. ఇదివరకటి రోజుల్లో రాజుల కాలంలో అట్లా 9 రోజులు జరిగేది పెళ్ళి అని విన్నాము. రాముడు పెళ్ళి 9 రోజులు జరిగింది అని చెప్పి. కానీ ఇప్పుడు మాత్రం కొన్నాళ్ళు ఒక్కరోజు పెళ్ళే, మళ్ళీ ఇప్పుడు 4-5 రోజులకు వచ్చింది పెళ్ళి జరగడం కూడా. అయితే ఈ మధ్యన ఒక ఆయన దగ్గర నేనేం విన్నానంటే, ఒక అంకుల్ చెప్పారనమాట, అమ్మా ఇప్పుడు ఇండియాలో పెళ్ళిళ్ళు ఎలా అంటే ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి అనే సామెత చెప్పారు. అదేంటి అంకుల్ అలా అన్నారంటే, ఏం లేదమ్మా ఇప్పుడు ఎవరింట్లో ఉన్న పెళ్లి జరుగుతుంది అనుకో, వాళ్ళు మనకు చెప్తారు ముందే, మెన్యూ కార్డ్స్ ఇస్తారు, ఈరోజు ఇది, దీనికి డ్రెస్ కోడ్ ఇది, ఈరోజు ఇది, దీనికి డ్రెస్ కోడ్ ఇది అని చెప్పి. అలా ఖచ్చితంగా 4 ఈవెంట్స్ ఉంటాయి. ఆ 4 ఈవెంట్స్కి లేడీస్ అయితే 4 కొత్త చీరలు కొనుక్కుంటారు. ఆ కొత్త చీరలకు మళ్ళీ కొత్త జ్యువెలరీ కావాలి కాబట్టి జ్యువెలరీ కూడా షాపింగ్ చేస్తారు. కాబట్టి వాళ్ళ పెళ్ళికి వాళ్ళింట్లో వాళ్ళు చేసుకునే షాపింగ్ కంటే వాళ్ళ పెళ్ళికి వెళ్ళడానికి మన ఇంట్లో మనం చేసుకునే షాపింగ్ చాలా చాలా ఇంటెన్స్గా ఉంటుంది. కాబట్టి ఇది ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి అనేది ఊరికే అనలేదు అని అన్నారు. నాకు ఓ నిజమే కదా అని అనిపించింది అన్నమాట. అయితే నువ్వు అసలు పెళ్ళిళ్ళు, దానికి అయ్యే ఖర్చు, ఏ దేశం ఎంత ఖర్చు పెడుతుంది పెళ్ళిళ్ళ మీద అనే లెక్కలు బయటకు తీసావు కదా, ఒకసారి చెప్పు.
1: నిజంగా అలా అంటే మీరు అన్నట్టు ఇది 2-sided shops ఫోర్డ్ లాగా, ఒక పక్కన అలానూ ఇంకొక పక్కన ఇండియన్ వెడ్డింగ్ ఇండస్ట్రీ 130 బిలియన్ మార్కెట్ అంట. 130 బిలియన్ ఇస్ లైక్ 10.8 lakh crores ఆఫ్ మార్కెట్. ఏంటంటే దాదాపు 10 కోట్ల పెళ్ళిళ్ళు అవుతాయి, కోట్ పెళ్ళిళ్ళు అవుతాయి ఇలాగా. అయితే దాన్ని ఒక మార్కెట్ లాగా, అంటే దట్ ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో ఇంకా బై ఇంకా మోర్ బిలియన్స్ బై 2034 అట్లా చూస్తున్నారు. యావరేజ్ స్పెండింగ్, హై వాల్యూమ్ స్పెండింగ్, దాని మీద ఇంకా ఎన్ని అనాలిసిస్లు జరుగుతున్నాయంటే, ఇది పెళ్ళి అనేది మీరు అన్నట్టు ఒట్టి మన కుటుంబ ఎఫ్ఐఆర్ లాగా చూడడం అనేది కాదు. ఇంకా దానికి చాలా, అంటే ఇప్పుడు లేట్లీ ఇన్స్టాగ్రామబుల్ పెళ్ళి అండ్ మీరు అన్నారు కదా, 5 రోజుల పండగలాగా చేయడం కాకుండా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ నుంచి స్టార్ట్ చేసి హల్దీ, మెహందీ, సంగీత్, రిసెప్షన్, పోస్ట్ వెడ్డింగ్ సెరమనీ, ఇంకా మనం అనుకున్నామే ముందు
0: పండగల్లో అయితే కనుక 16 రోజుల పండగ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కాబట్టి సంవత్సరం అయ్యే వరకు ప్రతిరోజు ఏదో ఒకటి, ప్రతి నెల ఏదో ఒకటి పండగగా ఉండడం అనేది చూస్తున్నాం మనం ఖచ్చితంగా. అయితే నువ్వు ఇందాక చెప్పావు కదా మృదుల, అయితే నాకు అనిపించింది ఇది ఇవల్యూషనా రివల్యూషనా? ఖచ్చితంగా రివల్యూషన్. ఎందుకంటే ఎకానమీ మీద దీని ఇంపాక్ట్, అంటే ఖర్చు, కొనుక్కోవడం, అమ్మడం ఇలాంటి వాటికి అన్నిటికీ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల. మొన్న ఎక్కడో ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చూశానన్నమాట, ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి అట్లా ఉండి కొనుక్కునే వాళ్ళకంటే అమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారంట ఇప్పుడు. కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చూపించిన ఈ స్టాట్స్ని బట్టి ప్రతి వాళ్ళకి వాళ్ళ కోహోట్ బిజినెస్ ఉంటుంది, వాళ్ళ నీష్ బిజినెస్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ అన్నం నీళ్ళు లేకపోయినా పర్వాలేదు, కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి చీరలు నగలు లేకపోతే చాలా కష్టం. ఫోటోలు బాగా రావు, అవి ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోలేము. ఇవన్నీ కూడా బాధలు కష్టాలు. ఈ కష్టాలు బాధల్లోకి వెళ్లకుండా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా అవి కొనుక్కొని డ్రెస్ కోడ్ పాటించి వెళ్ళాలి.

0: ఉందా అనిపిస్తుంది పుణ్య కానీ ఇంకొక పక్కన ఏది కూడా అంటే మళ్ళీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇది ఇప్పుడు మొదలైంది కాదు ఎప్పటి నుంచో ఉన్నదే కానీ అందరూ అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు అన్నారే దానికి ఎంత కోఆర్డినేషన్ ఎంత ప్లానింగ్ కావాలి అంటే
1: ఆ కోఆర్డినేషన్కి కూడా ఇప్పుడు అంతే కదా ఈవెంట్ మేనేజర్స్ అట్లా ఉండడము ఆ పెళ్ళిని డిజైన్ చేయడం ప్లాన్ చేయడం ఎగ్జిక్యూట్ చేయడం ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అందుకే అంటున్నాను ఇది కేవలం ఎవల్యూషన్ కాదు ఇది ఫైనాన్షియల్ రెవల్యూషన్ కూడా అని చెప్పి ఒక ప్రకటన విందామా శ్రీ వెంకటేశ్వర ఆలయం ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 0466916844 నెంబర్ మరి ఒకసారి 0466916844 పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది ఎస్విటి హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM
2: కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం మీ ఇంట జరిగే పుట్టినరోజు పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు శ్రేయోభిలాషులతో పంచుకోండి అభినందనలు శుభాకాంక్షలు అందుకోండి తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 0409079558 సంప్రదించగలరు యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్
1: మనం పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుకున్నాం మృదుల ఇంకా తర్వాత జీవితంలో పెళ్ళిళ్ళు అయిన దగ్గర నుంచి ఆడవాళ్ళకి అయితే అంటే ఇప్పుడు తక్కువ చూస్తున్నామేమో కానీ మనకి సాంప్రదాయబద్ధంగా చేసుకునే కొన్ని పండుగలు ఉన్నాయి అవేంటంటే అట్లతద్దులు నోములు వ్రతాలు వాయనాలు పూజలు ఇలాంటివన్నీ ఇవి కూడా పండుగలే కదా ఇవన్నీ చూస్తే అసలు మనిషి నిమిషం ఖాళీగా ఉండడానికి అవకాశం లేదు కాబట్టి ఇంకా బాధపడడం ఇది ఇది కష్టం ఇది బాధ అనుకునే ఇది లేకుండా ఉంది కదా జీవితం అయినా కూడా వీటిలో కూడా మళ్ళీ మనకి అవి తెచ్చుకుని కొని తెచ్చుకునే కష్టాలు బాధలు ఇవి వీటిలో నుంచి బయటకు రావడానికి మనం చాలా ఇవన్నీ చేసి బిజీగా ఉండాలి అని అనిపిస్తుంది అట్లాగే ఇంకొక చాలా ప్రస్ఫుటంగా కనిపించే తేడా ఏంటంటే మనకినూ పాశ్చాత్య కల్చర్కి కూడాను చావు విషయంలో కదా మన మనం ఈస్టర్న్ కల్చర్లో మనం దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడం కానీ అది చివరి మజిలీ జీవితంలో కాబట్టి ఇంకా దాన్ని మనం పండుగలా ఎలా చేసుకుంటాము అందులో మనం లాస్ కోల్పోయామనే బాధ మనల్ని వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారనే దిగులు ఇలాంటివన్నీ మనకు ఎక్కువ ఉంటాయి కానీ నేను ఇక్కడ చూస్తే వాళ్ళు లైఫ్ని సెలబ్రేట్ చేసుకుంటారు చాలాసార్లు వాటికి కొన్నిటికి వెళ్ళి చూసినప్పుడు నాకు అనిపించింది అంతే కదా ఇప్పుడు మనందరం వచ్చిన పని అయిపోయింది అంటే అందరికీ ఒకే రకంగా ఉండదు కానీ అది జరిగినప్పుడు మన చే మనమేమి చేయలేము అది మన చివరి మజిలీ అయినప్పుడు ఏం చేస్తే ఎంత జరిగితే అంత ఎంత కుదిరితే అంత అది సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా అవసరం అని అనిపించింది
0: ఇక్కడ నేను ఒకటి విన్నాను పుణ్య నిన్న వంశీ నాకు వినిపించాడు ఒక్కసారి అది వినిపిస్తాను
3: ఒకటే ప్రపంచమేమో ఇంకా బయట ఏమీ లేదేమో అనుకుంటుంది కానీ ఒక్కసారి గర్భాన్ని వదిలి బయటికి రాగానే ఎంత పెద్ద ప్రపంచాన్ని చూసి ఉలిక్కిపడి ఏడవడం మొదలెడుతుంది సావు కూడా ఈ భూగర్భాన్ని దాటుకొని ఇంకో ప్రపంచాన్ని చేరడం లాంటిదే ఒక మనిషి చచ్చిపోగానే అంతటో మనం అంతా అయిపోయింది ఇంకేమీ లేదు అనుకుంటాం ఏమో ఎవడు తెలుసు ఇంతకన్నా సంతోషకరమైన జీవితం కొట్టుందేమో పోయిన వాళ్ళందరూ అక్కడికే పోతున్నారేమో అందుకని సావుకు బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన పని అంతకన్నా లేదు
1: నిజం కదా అది మన దీంట్లో చావు అంటే భయం తర్వాత ఏమైపోయింది తర్వాత పోయింది మనం కోల్పోయామనే బాధ ఈ రెండు ఎక్కువ చూస్తాము అదే అనిపించింది నాకు కూడా ఎవరికి తెలుసో అక్కడేముందో అందుకే ఊరికే అనలేదేమో రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పి హెవెన్లీ అబోర్డ్ అని చెప్పి దాన్ని ఊరికే అనలేదని అనిపిస్తుంది అన్నమాట నాకు అయితే మనం ఇవాళ మన శ్రోతలు మనల్ని చాలామంది శ్రోతలు మనకి ఇవాళ వాళ్ళతో మనతో వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ ఆనంద మధుర క్షణాలని పంచుకున్నారు వాళ్ళలో ఎవరికైనా మనం పండగం చేద్దాం సో నువ్వు సెలెక్ట్ చేసావా ఎవరికి మనం ఈ వారం $25 బిర్యానీ వౌచర్ని స్వాగత్ బిర్యానీ వౌచర్ని ఇవ్వాలి అనేది
0: మనకి కాల్ చేసిన వాళ్ళలో పక్క రాష్ట్రం వాళ్ళు కూడా ఉన్నారు పుణ్య అలా అని వాళ్ళకి ఇస్తే అది ఎలా వాడుకోలేరు అందుకని అందుకని మనం ఇవాళ స్వాగత్ $25 బిర్యానీ వౌచర్ని హేమాకి అందజేస్తాం
1: శుభాభినందనలు హేమా మీకు $25 స్వాగత్ బిర్యానీ వౌచర్ని త్వరలోనే అందజేస్తాం అయితే ఇంకా మనకి వచ్చే వారం తెలుగువాణి కార్యక్రమాన్ని అందించబోతోంది రవి కుమార్ దంతుర్తి గారు మరియు లక్ష్మీ దంతుర్తి గారు ఈ దంపతులు ఇద్దరు కూడాను ఎప్పుడు మనకి మంచి నూతన వినూత్నమైన కార్యక్రమాలను అందిస్తూ ఉంటారు మీ కార్యక్రమం వచ్చే వారం మీ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉంటాం రవి గారు మరియు లక్ష్మి గారు ఇంకా ఇంకా ఏమన్నా చెప్పుకోవాలా మృదుల మనం మనం పండగలను అన్నిటినీ అంటే ఒక్క 2 గంటల్లో జీవితంలో జరిగే పండగలను అన్నిటినీ మనం కవర్ చేద్దాం అనుకుని ఒక బృహత్తరమైన ప్రణాళిక వేశాం కానీ అన్నీ కవర్ చేయలేకపోయాము జరగదు కూడా అది ఇంకా
0: పెళ్ళి ఒక్కదాన్నే వేరేగా తీసుకోవచ్చేమో పుణ్య ఎందుకంటే మొత్తం టైంలో చివరికి వచ్చేటప్పటికి అయిపోయి ఖుషి అయిపోయింది కానీ కానీ మన శ్రోతలు వాళ్ళ పండగ క్షణాలని మనతో పంచుకోవడం ఇంకా బాగా అనిపించింది మీరు అన్నట్టు ఇంకా ఇంకా చాలా ఉంది కానీ మరి ఇంకొకసారి మళ్ళీ తప్పకుండా దీని మీద
1: ఒకసారి మళ్ళీ మిగిలిన పండగల్ని పూర్తిగా కవర్ చేసే ప్రయత్నం చేద్దాము అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలనిపించింది నాకు ఏంటంటే ఒక మన పాటలో స్వతంత్ర భారతంలో చావు కూడా పెళ్ళి లాంటిదే బ్రదర్ అన్నారు కాబట్టి ఏదైనా కూడా మనం ఘనంగా జరుపుకుంటాము అట్లా ఇవాళ కార్యక్రమాన్ని మనం ముగింపుకు తీసుకొస్తున్నాము వాళ్ళు చాలా సంతోషంగా అనిపించింది ఈ కార్యక్రమాన్ని మన శ్రోతలతో పంచుకోవడం కానీ మన ఇద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయడం కానీ అక్క చెల్లెళ్ళతో కబుర్లు చెప్పుకున్నట్టు అనిపించింది మన శ్రోతలతో మాట్లాడినప్పుడు నిజంగానే అంతే కదా మనం పండగకి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక పెళ్ళికో పేరెంట్ అనుకో వెళ్ళినప్పుడు కూర్చొని చెప్పుకునే ఆ మాటలు మనతో పాటు పట్టుకెళ్తాం ఇంటికి అవి మన మనసుకి అంతే కదా ఒక బరువును దించి ఆ లైట్ ఫీలింగ్ ఇస్తాయి ఇవాళ మనిద్దరం కూడా ఇంటికి అలాగే వెళ్తున్నాం అని నేను అనుకుంటున్నాను నాకైతే అలాగే ఉంది చాన్నాళ్ళు తర్వాత అలా చాలా మనసు విప్పి కబుర్లు చెప్పుకుని ఎన్నో ఎన్నో జ్ఞాపకాలని గుర్తు చేసుకుని మన బ్యాగుల్ని వాటిలతో నింపుకొని వెళ్తున్నాం ఇవాళ వాళ్ళు మన ఇద్దరం పెద్ద బ్యాగులు తెచ్చుకున్నాం యాక్చువల్లీ మంచి పని చేస్తాం ఆ పని చేసి అయితే ఇంక ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీకు అందించి చాలా చాలా సంతోషపడుతున్నాం ఈనాటి తెలుగువాణి కార్యక్రమాన్ని మీరు వింటున్నారు రేడియో 2000 90.5 FM అలవర్సులపై ఈ కార్యక్రమాన్ని మీకు ఇవాళ అందించింది పుణ్యపాతూరి
0: మృదుల సూర్యదేవుడా
1: మళ్ళీ మిమ్మల్ని త్వరలోనే కలుసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు కూడా అందరూ ఆనందించారని ఆస్వాదించారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాం